చెబుతుక సంది నూరి అరసం కురుసం చటియ తుద డిఠే సచే పాతిశా మళ్ళ జన్మ జన్మ ది కటీ సజ్జన సచ్చా పాతిశాహ సిర జిస్ పాస్ బ్యాఠ్యా సుఖీ ఐ సబనా దా విసా సతనామ శ్రీ వాహిగురు సాహిబ జీయో జయత శ్రీ మహల్లా పంజవా వార శ్లోకా నాల్ ఇక్ ఓంకార సద్గుర ప్రసాద శ్లోక ఆద పూర్ణ మద్ పూర్ణ అంత పూర్ణ పరమేశ్వర సిమరాంత శాంత సర్వతర రమణం నానక అగనాశన జగదీశ్వర ఆద పూర్ణ మద్ పూర్ణ అంత పూర్ణ పరమేశ్వర సిమరాంత శాంత సర్వతర రమణం నానక అగనాశన జగదీశ్వర పేఖన సునన సునావణ మన మన దృఢీ సాచ పూర రహ్యో సర్వత్ర మై నానక హర రంగ రాచ పౌడీ హరేక నిరంజన గాయ సబ అంతర సోయి కరణ కారణ సమ్రాట ప్రభ జో కరే సోయి ఖిన్ మహ థా భో థా పదా తిస్ బిన నహి కోయి ఖండ బ్రహ్మాండ పాతాల దీప రవ్యా సబ లోయి జస ఆప బుజాయే సో బుజసీ నిర్మల జన సోయీ ఖండ బ్రహ్మాండ పాతాల దీప రవ్యా సబ లోయీ జస

కొడ పుష్ప సంధ్యాపాదం పూజ మొగల సమాదం ముఖ చూడుసారం త్రయపాల విచారం గల్మాళా తిలకలలా.